తపాలిన దీసుకి స్వం తత్పూర్వ పల్గు సుధి నేత్రు ప్రభూనా ఎట్టా శిష

శరణం శరణం ప్రపద్యే శంఖచక్ర జల జాతి దివ్య చింతై సంచింత సకల సిద్ధి కరణ దేవతరు నాశక దాన దక్షం